0: అంటుంటారు, బ్యాట్ కు అందరూ ఎంత శత్తుస్తారు అంటుంటుంటు అంటుంటున్నారు.
1: అయ్యో వషమ్మార్ ఉంగ్ పూర్తో అటే మన ఉపమాంక ఉంగేవాళ్ళు పూర్తిలో నీకు పూర్తినే రూషం కానీ కానీ రియో వా మగాని ధరో పొరం ఉన్నాం ఓ పొరం తిక్కువల్ కువల్ కోల్ వాట తిరుతాంగు టుంటుతా తిరుతాంగు టుంటుతా టుంటు తిరుత దుప్పటక్ టక్ ఓకే అయ్యో దుప్పటక్ టక్ లు వాటకొచ్చి అద్భుతం కూడా కాశ్మీర్ నాయక మా
2: మనం మోసపుట్టు తరపలన చిప్పామచ్చు.